0: యక చతుర నార కర కే శృంగార యక చతుర నార కర కే శృంగార మేరే మన కే ద్వార యే అద్భుత జాత హమ మరత జాత హరే హే హే చతుర నార కర కే శృంగార పరతా
1: అమ్మ.

0: గారే గారే
1: గరపడది
0: గారే గారే
1: సూర్ బదల
0: గారే గారే
1: అమ్మకు పట్టాలి
0: గారే
1: సూర్కి తరది సూర్ ఇన్నాయదు
0: ఎక్క చతుర నార అమ్మ చోరగలది ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడకరకగదే
0: మేదే మన్నుకే ద్వార ఏ భూతత్ జాత అమ్మ మదత్